0: హీరోయిన్ అది తూ సత్యనా.
1: రూప్ తులా నస్తానా యాక్టింగ్ బాంబ్ అస్తానా, రూప్ తులా నస్తానా యాక్టింగ్ బాంబ్ అస్తానా, కౌన్ హీరోయిన్ తుజలా కర్ లగా అక్కా.
2: అబ్బా అసలు కర్తా అజున్ ఏక్ కాల్ జానా.